అది మీసకున్న కిబురువెరువే తిబాగె కోథాఫెన్ అంబురా నులాష్ ఎబహి మూన అంబురా నులాష్ అది బొడావిగం వాహాల్ బిముగా నుహిగాష్ హమకశ్వరం కిబురు వెరివే ఫహుర్ వెరివా ఇబ్బిస్మీ హక్ దెకే అల్లో లోబివే ఒడిగెనెన్వైతే.

అది హమకశ్వరం బిముగా వాహా గస్గహా గిసకి కలం తకిఖంగా విఫ అది ఖండు దిలిఖంగా విఫ ఏగి ఫహం హైక్ ఖండు ఎయా ఎక్వియస్ అల్లాహుగి కలిమ ఫులుత ఏన్ లియే హుహెన్ వాణే హమకశ్వరం అల్లాహి అజీజ్ వంత హకీం వంత రస్కలాంగే.

అది ఫాఫకురిమీహు ఎవరెంగె వెరి రస్కలాంగ హద్రతుగా దెరవ ఇస్ జహాగెన్ తిబేతం తిబాయ ఫిన్నాని నమే ఏరు హైరాం వాఫద కందతకే తిబాయ ఫెనునీహే ఎవరెం బునానతే అలమెంగె వెరి రస్కలాకు అలమెన్న ఫెనిజ్జే అది ఇవిజ్జే ఫహె అలమెన్ సాలిహ అమల్ కుర్మ అంబురా అలమెన్ దునియ ఫునువాన్ దేవ్ హమ కషవరం అలమెన్ని యకీన్ కురా బయకీముయే.

మినున్న ఎవరెంగి అమిల్ల నమ్స్తక ఊరే నబియ్యా అవులా కంబుడి అది ఏ నబియ్యాగె అంబి అంబి కంబలున్ని ఎవరెంగి మైన్నె ముమినున్నాయ్ ముహాజిరుంగె తెరెంవా మీహున్న ఊరే అల్లాహుగె ఫొతుగా ఖండ అళువా ఫావా గొతుగా గాతిమాగె మీహుం ఏగె ఇబ్బయకు అనిబ్బయక గాయకం బెహెట్టుం అవులా కంబుడి త్యబా మీహుంగె ఎక్కువెరిన హేవకమె కురుంగె గొతుం బావా గుళ్మె మెనుయే ఫొతుగా ఎబహీ అల్లౌహుల్ మహ్ఫూజుగా లివ్వా ఫావా కమెకంగా ఎకంతవ్యే.

0: మీ దీనుగాడు.
1: ముస్కుళివుం గె కురింగ్ జ్వాంగ్ ఖం గె ఫాదా హే గొతుగా లిబిగన్నాష్.
2: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్సానా హెద్దేమ ఫౌ ఏనా దెమగక మగు దెక్కివి. అది ఏ దెమగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కుర్మ బుద్ధిగె నియమై దెవ్వి. అది సువరుగియా నరక హద్దవా సువరుగి వంత వెరిన్నం హురి ధర్మయా సవా బయాన్ కొద్దెవ్వి. హమే హిమ్మె నరక వంత వెరిన్నం హురి వేనా అజాబ్ గె వాహక విస్ బయాన్ కొద్దెవ్వి. ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాత్ విస్ బయాన్ కురెవ్వి. అది కొమ్మె మహ్లూకకు కురా అమల్తక ఫార వెరివుమ అమల్త లియువుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువి. ఎయి ఏనాగె అమల్తగు హిసాబం ఏనా జిమ్మా వాంచిహేరి దువహుగా హెకి బస్ కాయం కురెవ్వుమషి. ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమె దూను కురెవ్వేనకం అల్గుమెన్ దాన్నంచిహే. అల్గుమెన్నకి ఎంగిగెన్నా నేంగి అపదువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి. ఏంకము అల్లాహ్గి దర్బార మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిరువెతివే తిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొడి హుస్కురంజిహి.

అది త్యబామీహుణ్ణ రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్దీ ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరేం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకే ఎఖలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.